అజు సమజ కచ్ బిగడి ఉన్నాయిన పడలే రామ మురార అజు సమజ కచ్ బిగడి ఉన్నాయిన పడలే రామ మురార కౌనానకు నిజ మత్ సాధన కో పాఖ్యో తోయ పుకార కౌనానకు నిజ మత్ సాధన కో